0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కోరు ఈ వెన్నెల. నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పర్థం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? షీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: TravelOpod.com. That is TravelOpod.com.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్‌వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
3: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్‌వేర్ ని మాత్రమే వాడతాను.
2: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
3: ప్రైవసీ ఎవరికి కావాలండి?
0: If you are not one of these people, you may

0: స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
1: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use MyPursu. It's one simple app that connects me to everything I need in India. With MyPursu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: MyPursu, one app, all services, zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ .com.

0: ఊహించని మలుపులు, ఆలోచింపజేసే ఆటలు, ఆనందింపచేసే బహుమతులు, వీటన్నిటినీ కలపూసి ప్రతి బుధవారం మీకోసం మేము తీసుకొస్తాం మీ ఫేవరెట్ షో అష్టా చెమ్మా. నేను మీ హోస్ట్ శ్రీదేవి.
1: నేను సతీష్. మా ప్రోగ్రామ్ ని ఆన్లైన్ వినాలంటే virjallu.com కి వెళ్ళండి. అలాగే రైట్ సైడ్ మీద ఉన్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే అన్ని రకాల యాప్ స్టోర్స్ నుంచి ఒకొక్క పదమండి విరిజల్లు, VIRIJALLU యాప్ డౌన్లోడ్ చేయండి. 24 గంటలు మా పాటలు, తెలుగు పాటలు వినవచ్చు. అలాగే బేరేలు జరుగుతున్న సంగతులన్నీ కూడా తెలుసుకోవచ్చు. అలా కాకుండా మీ కార్లో HD2 ఉంటే కనుక 96.5 సెట్ చేస్తే కనుక, సారీ 92.3 సెట్ చేస్తే కనుక యూ కెన్ లిసన్ టు అస్ ఆల్ ద టైమ్. సో శ్రీదేవ్ గారు, ఇవాళ ఏం చేద్దాం అనుకుంటున్నామండి?
0: సో ఇవాళ మనం అష్టా చెమ్మా పేరుని సార్థకం చేసే పని చేద్దాం అనుకుంటున్నా.
1: చేసే ముందు ఒకసారి ఫోన్ నంబర్ చెప్పేద్దాం. 877-265-5992 నంబర్ ఇంకొకసారి అండి, 877-265-5992. ఇంకా ఇవాళ కాల్ చేసిన వాళ్ళందరికీ, లక్కీ విన్నర్స్ కి రాఫెల్ నుంచి తీసి వి విల్ గివ్ అవుట్ సమ్ ప్రైజెస్. So please do keep listening in and calling in, and at the end of the show we will announce the winners. చెప్పండి శ్రీదేవ్ గారు.
0: ఓకే, సో మన లిసనర్స్ కి ఇవాళ సూపర్ కూల్ షో వచ్చేసింది. సో నా ఈ రోజు టాపిక్ ఏంటంటే గేమ్స్. వి ఆర్ గోయింగ్ టు ప్లే గేమ్స్. సో ఒక స్మాల్ ఇండోర్ బోర్డ్ గేమ్స్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ టీవీ గేమ్ షో వరకు ఇవాళ మాట్లాడేసుకుందాం. సో ఫుల్ ఆన్ నాస్టాల్జిక్ రైడ్ ఇవాళ. సో మరి ఈ ఫస్ట్ క్వశ్చన్ అడిగేనా? సో మరి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా కాబట్టి, మన తెలుగు షో కాబట్టి, మన అష్టా చెమ్మా గేమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో మన దగ్గర చాలా పాపులర్ అయిన ఒక గేమ్ షో గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్, సో తెలుగు టీవీ స్క్రీన్ మీద ఒక గేమ్ షో క్రియేట్ చేసిన హిస్టరీ మామూలు హిస్టరీ కాదు. సో ఏ 1990s, ఎర్లీ 90s నుంచి 2000 లోపల వచ్చిందండి ఇది. ఈ టీవీ బూమ్ అంతా వచ్చేసింది. సో అక్కడ ఒక గేమ్ షో వచ్చింది. ఆ గేమ్ షో ఏమంటారు, ఒక లేడీ రన్నింగ్ ఏ గేమ్ షో. సో తెలుగు టీవీ హిస్టరీలోనే లెజెండరీ హోస్ట్ అని చెప్పొచ్చు ప్రస్తుతం. సో సుమా కనకాల గారు కంటిన్యూస్లీ రన్ చేసిన మెగా హిట్ గేమ్ షో ఏది? సో మరొకసారి ద క్వశ్చన్ ఇస్, తెలుగు టీవీ హిస్టరీలో లెజెండరీ హోస్ట్ సుమా కనకాల గారు కంటిన్యూస్లీ రన్ చేసిన మెగా హిట్ గేమ్ షో ఏది? మీకు తెలిస్తే కాల్ చేసి చెప్పండి, 877-265-5992. మరొకసారి 877-265-5992. సో సుమా షో అనగానే మీకు చాలా గేమ్ షోస్ గుర్తుంటాయి, వస్తాయని నాకు తెలుసు. బట్ దిస్ క్రియేటెడ్ ఎ హిస్టరీ. సో ఏ గేమ్ షో గురించి మాట్లాడుతున్నాను? సో అది క్వశ్చన్.
1: అదండి, కాల్ చేయండి. సో ఒక పాట వినొద్దాం అండి శ్రీదేవి గారు.
0: షూర్,
1: ఓకే, కాల్ తీసుకుందాం. గో అహెడ్.
0: హలో, విర్జల్లకి స్వాగతం. హలో.
2: హాయ్ అండి.
0: హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి.
2: నా పేరు తేజ, ఇక్కడ శాంటా క్లారాలో ఉంటాను.
0: ఓకే,
2: మీ క్వశ్చన్ విన్నాము నేను, నా వైఫ్. ఐ థింక్ వి నో ది ఆన్సర్ బట్ నాట్ టు షూర్.
0: షూర్ తేజ గారు, మీ వైఫ్ పేరు చెప్పాలి ఫస్ట్.
2: మా వైఫ్ పేరు హర్షిత అండి.
0: హర్షిత, ఓకే. సో హర్షిత, అది మీ
2: లిసన్
0: థ్యాంక్ యూ.
2: యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే తన ఆన్సర్ తను కొంచెం సిగ్గుపడింది మాట్లాడడానికి.
0: సో తన ఆన్సర్ అంటారా? లేదు, హర్షిత అయితే హర్షిత నోట్లోంచే వినాలి ఇవాళ. హర్షిత గారు చెప్పండి.
2: అలా అంటారు.
3: హాయ్. సో పాపులర్ షో అన్నారు కదా, ఐ థింక్ స్టార్ మహిళ.
0: స్టార్ మహిళ మీరు వాచ్ చేసేవారా?
3: చిన్నప్పుడు, ఎస్, సమ్ టైమ్
0: చిన్నప్పుడు. ఓకే, సో స్టార్ మహిళ షో అని మీరు అంటున్నారు. సో సతీష్ గారు ఏమంటారు, స్టార్ మహిళ పాపులర్? ఇంకేమైనా షోస్ పాపులర్ ఉన్నాయా?
1: ఆన్సర్ చెప్పేస్తున్నావా?
0: ఏమో చాలా కాలర్ హర్షిత గారు కొంచెం అలా,
1: హర్షిత గారి సిగ్గుతో కూడిన సమాధానం,
0: భయంతో కూడిన సిగ్గుతో
1: వచ్చిన
0: ఆన్సర్ కి
1: చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ అండి, స్పాట్ ఆన్ అండి, స్టార్ మహిళ కరెక్ట్ ఆన్సర్. అది సో సిగ్గుపడడం తగ్గించండి, కాల్ చేయడం నేర్చుకోండి. ఈ ఆగస్ట్ సో మీకు గుర్తుంటే కనుక ఇట్ స్టార్టెడ్ ఇన్ ఆగస్ట్ 2008 లో స్టార్ట్ అయిందండి, అండ్ ఐ థింక్ 3150 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసింది అనుకుంటా. ఇట్స్ ఎ వరల్డ్ రికార్డ్ ఆన్ ఇట్స్ ఓన్, ఆర్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అయితే గ్యారంటీగా ఉంది. సో ఇంకా ఈ దీని వల్ల సుమా కనకాల గారు అంటే మనకి ఎక్కడ ఇంక ఇప్పుడు ఏంటంటే ఎక్కడ ఇన్స్టా రీల్ లో చూసినా సుమా కనకాల గారు ఒక ఐదు నిమిషాల్లో గ్యారంటీగా సుమా గారి ఎంట్రీ ఉంటుంది మనకి. మనం చూద్దాం అనుకో పోయినా గానీ ఆవిడ మాత్రం వచ్చేస్తుంది.
0: మీరు చెప్పారా ఎన్ని ఎపిసోడ్ చేశారని? 3150 ఎపిసోడ్స్ చేశారు. సో ఫైనల్ గా అంటే ఆ షో అంటే ముగించారు ఆవిడ. బట్ దెన్ యునో హ్యాట్స్ ఆఫ్ టు హర్. సో హర్షిత గారు, సుమా గారిని కలవాలని ఉందా మీకు చెప్పండి. మీకు మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది కలవడానికి.
3: సో సెకండ్ మీట్ అండ్ చాట్ విత్ హర్ బికాజ్ యా మెనీ మెనీ షోస్
0: చైల్డ్హుడ్ కదా. సో మీకు ఆపర్చునిటీ ఏంటి అని అంటే బే ఏరియా తెలుగు అసోసియేషన్ బే ఏరియా ఎంటర్టైన్మెంట్స్ ఫ్యామిలీ గేమ్ నైట్ తీసుకొస్తున్నారు ఈ సాటర్డే. ఈ సాటర్డే అండి, ఈ సండే యాక్చువల్లీ, సాటర్డే కాదు, 26th సుమా ఈజ్ గోయింగ్ టు బీ హియర్. సుమా గారు, షీఈస్ గోయింగ్ టు బీ కండక్టింగ్ ఎ గేమ్ షో, 3 hours నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, యూనీక్ గేమ్ షో తీసుకొస్తున్నారు ఆవిడ. షీఈస్ కమింగ్ హియర్ ఆన్ దిస్ సండే. ద ఈవెంట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ డబ్లిన్ సీనియర్ సెంటర్. Only few tickets. It's almost a sold out show. And as a show announced cheyagane, tickets were almost sold out. Oka konni tickets ayyo untayandi. So I'm sure very few tickets.
1: Sridev garu, mee gontu miss ayinattundi.
0: Vinipinchatleda? Can you hear me now?
1: Yes, yes.
0: Okay. So yeah. I'm talking about Suma Kanakala coming to Bay Area and conducting a game show. For all the ladies, actually for family, it's all the men and women, for both of them. So she's going to do a non-stop game show. Tickets are almost sold out. And if anybody wants tickets, you can call 510-421-3535. Maraksari, if you want tickets, you can go to bata.org, bata.org, or contact 510-421-3535. Only few tickets are left, almost a, you know, sold out show, the family game night, Suma Kanakala, hosted by Suma Kanakala, happening in Dublin Senior Center this Sunday at 5 o'clock. So adandi, thank you Teja and Harshita. If you want to meet her, you will get a photo with her, and you know, and you get to play a game whatever she conducts, and so that's an opportunity.
1: సో అదండి శ్రీదేవి గారు. సో శ్రోతలందరూ మర్చిపోకండి, సుమా కనకాల గారిని కలవాలి అనుకుంటే కనుక గేమ్ షో జాయిన్ అయిపోండి. ఇంకో కాల్ తీసుకుందాం. హలో విరిజల్ కి స్వాగతం. హలో అండి విరిజల్, మీ పేరండి?
0: ఓ సంధ్య గారు, చాలా రోజుల తర్వాత.
4: అవునండి, సారీ, చాలా రోజులు అయింది బిజీ ఉంది. అంటే ఇండియాలో వెళ్ళాలండి.
1: భారతదేశం ఎలా జరిగింది అని అడుగుదాం అనుకున్నాను.
4: చాలా బాగా జరిగింది, రాబోతు కాలేదు యాక్చువల్ చెప్పాలంటే.
1: చెప్పండి.
4: యా స్టార్ మహిళ, అదే క్వశ్చన్ లో ఉన్నారా ఇంకా? ఫస్ట్ క్వశ్చన్.
0: ఎస్ సంధ్య గారు, ఎస్. స్టార్ మహిళ డౌట్ లేకుండా కదండి.
4: చూసేదాన్ని కాబట్టి కంటిన్యూగా కాదు, అప్పుడప్పుడు చూసేదాన్ని. చాలా బాగుంటుంది, ఫన్ గా.
0: సుమా గారు బే ఏరియా వస్తున్నారండి మనతో గేమ్స్ ఆడటానికి. స్టార్ మహిళ వస్తున్నారు, స్టార్ మహిళ
4: వస్తున్నారా? సండేనా? ఓకే, ట్రై చేస్తానండి. టికెట్స్ లేవు కదా, అంటే హై టికెట్స్ ఉన్నాయి. సో
0: ఇట్స్ వర్త్ కదండి, సీన్ హర్ ఫర్ ప్రాబబ్లీ 20 ఇయర్స్.
4: ఐనో కరెక్ట్. యా డెఫినెట్ గా, అంటే ట్రై చేస్తాం డెఫినెట్
0: గా. లాస్ట్ ఒకవేళ ట్రై చేయాలి అంటే మీరు రావాలి అని డిసైడ్ చేసుకుంటే టుడే ఇస్ ద డే యు డిసైడ్. ఎందుకంటే రేపటికి ఉంటాయి లేవో తెలియదు కదా. సో చూసుకొని ఒకసారి మెసేజ్ పెట్టండి, లేకపోతే కాల్ చేయండి. నేను నెంబర్ ఇచ్చాను 5104213535. కాల్ చేసి తీసుకోండి. యా సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్ స్టార్ మహిళ అండి. స్టార్ మహిళ ఇస్ ద షో, ఇట్స్ అ ఫీమేల్ హోస్టెడ్ డే టైమ్ గేమ్ షో. సో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది అని చెప్పొచ్చు, ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేసింది. సో ఆ సుమా గారు వచ్చేస్తున్నారు ఈ సండే రోజున డబ్లిన్ సీనియర్ సెంటర్లో. గో టు bata.org ఆర్ కాల్ 5104213535. లాస్ట్ ఫ్యూ టికెట్స్ లెఫ్ట్ ఫర్ హర్ గేమ్ షో అండ్ వీ గెట్ టు ప్లే విత్ సుమా గేమ్ షో. సో మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం సతీష్ గారు.
1: చూడండి,
0: సో మనం టీవీలో షో గురించి మాట్లాడుకున్నాం, కానీ సో లెట్స్ గో బ్యాక్ టు యాక్చువల్గా మన బోర్డ్ గేమ్స్. సో టీవీ స్క్రీన్ నుంచి మనం కొంచెం వింటేజ్ బోర్డ్ గేమ్స్ వైపు వస్తే గనక స్నేక్స్ అండ్ ల్యాడర్స్, అసలు ఈ ఆట ఆడని వారు ఆడని పిల్లలు అంటూ ఉండరేమో, అట్లీస్ట్ మన జనరేషన్ తర్వాత జనరేషన్ వాళ్ళందరూ కూడా ఈ గేమ్ ఒక్కసారన్నా ఆడుంటారు. సో సమ్మర్ హాలిడేస్లో దట్ ఈస్ ది మోస్ట్ పాపులర్ గేమ్ ఏమో, అలాంగ్ విత్ ఫ్యూ అదర్ గేమ్స్ విచ్ వీ విల్ టాక్ లేటర్. సో మరి ఈ స్నేక్స్ అండ్ ల్యాడర్ గేమ్లో సో క్వశ్చన్ అడగనా, మీరు అడుగుతారా?
1: సో చాలా మంది మనం ఇది వెస్టర్న్ ఇన్వెన్షన్ అనుకుంటారండి, స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అనగానే మనందరం. బట్ ఇట్ వాస్ ఇన్వెంటెడ్ ఇన్ ద 13th సెంచురీ ఇండియాలోని. దాని ఒరిజినల్ పేరు ఏంటో గుర్తుందా? మనం ఏంటండి వైకుంఠపాళి అనేవాళ్ళం, అవునా?
0: అవును.
1: వైకుంఠపాళి కంటే ముందు ఇంకొక పేరు ఉండేది, ఆ పేరు ఏమన్నా తెలుసా? కానీ నేను
0: అడుగుతున్నారా?
1: లేదు, సో దానికంటే ముందు దాని పేరు మోక్షపటం అండి.
0: మోక్షపటం.
1: సో ఆ గేమ్ మనకి ఇప్పుడు స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఇంత మునుపు, వైకుంఠపాళి అంతకు మునుపు మోక్షపటం. బట్ అది ఎందుకు క్రియేట్ చేశారంటే మంచి
0: చెప్పొద్దు చెప్పొద్దు చెప్పొద్దు చెప్పొద్దు క్వశ్చన్ అడుగుతున్నాను.
1: ఓకే,
0: సో ఈ ఈ మోక్షపటంలో నిచ్చెనలు ఏమి రిప్రజెంట్ చేస్తాయి, పాములు దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? సో అది క్వశ్చన్.
1: ఓకే, సో అదండి క్వశ్చన్. కాల్ చేయండి, కాల్ చేయాల్సిన నంబర్ అదే అండి, 877-277-265-5992. కాల్ చేయండి.
0: సో క్వశ్చన్ ఇస్ ఈజీ అండి, స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అందరూ ఆడే ఉంటారు. ఈ స్నేక్స్ అండ్ ల్యాడర్ని మనకి ఫస్ట్ పేరు వచ్చింది 13th సెంచరీలో, సతీష్ గారు చెప్పినట్టు మోక్షపటం అనేవాళ్ళు. మనము ఐ థింక్ వైకుంఠపాళి అని విన్నాము. సో దీంట్లో నిచ్చెనలు దేన్ని రిప్రజెంట్ చేస్తాయి, పాములు దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? సో దట్ ఈస్ ద క్వశ్చన్. సో ల్యాడర్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి, స్నేక్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? తెలిస్తే కాల్ చేసేయండి 877-265-5992. సతీష్ గారు, విల్ లిసన్ టు ద సాంగ్, కమ్ బ్యాక్ అండ్ టేక్ ద కాల్స్.
1: యెప్.

0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి ఎన్ సతీష్తో. మనము ఇవాళ ఒక ఆట ఆడుకుంటున్నాం, చాలా ఆటల గురించి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్లీ అమర్నాథ్ గారు, హలో
1: హలో,
0: చెప్పండి. కాదు కాదు, అలా ఉంటే నేను ఎందుకు అడుగుతాను ఈ క్వశ్చన్?
1: మోక్ష మార్గానికి అది వేరే, మోక్ష మార్గానికే నిచ్చెన పనిచేస్తాయి, నరకానికి పోయేందుకు మామూలు పనిచేస్తాయి. క్లారిఫికేషన్ కావాలంటే అది.
0: ఓహో, అలా అంటారా? ఓకే, మీరు అలా వచ్చారు. ఓకే, సరే,
1: సింపుల్ గా మొదలు పెట్టాలి కదా. ఇక్కడ వాళ్ళకు చాలా తెలియని వాళ్ళకు
0: సరే అండి, మీ ఆన్సర్ అది తీసుకుంటాను. మేమేం అనుకుంటున్నాము చెప్తాను.
1: అది కూడా విన్నాం, తెలుసుకోవాలి కదా తెలియనివి.
0: ఓకే, థ్యాంక్ యూ అమర్నాథ్ గారు. సో అమర్నాథ్ గారు ఆన్సర్ అదండి, మోక్ష మార్గానికి నిచ్చెనలు లేదు, పాతాళానికి వెళ్ళాలంటే పాము అని చెప్పారు. సతీష్ గారు ఏమంటారు?
2: సో కొంతవరకు కరెక్టా లేకపోతే లేదో తెలీదు, నేను ఇప్పుడు ఇంకా ఆన్సర్ చెప్పదలుచుకోలేదు.
0: కొంతవరకు అంటే వన్ వే టు లుక్ ఎట్ ఇట్ అని చెప్పొచ్చు, బట్ మనము అనుకున్న ఆన్సర్ అది కాదని నేను అనుకుంటున్నా. సో విల్ వెయిట్. సో అదండి, స్నేక్స్ అండ్ ల్యాడర్ గేమ్ లో నిచ్చెనలు దేన్ని రిప్రజెంట్ చేస్తాయి, పాములు దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అని అడిగాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే 877-265-5992 కాల్ చేయండి. సో ఇంకా మీ ఫేవరెట్ గేమ్ ఏంటి సతీష్ గారు?
2: సో చిన్నప్పుడు అయితే అంటే కార్డ్స్ తీసేస్తే, కార్డ్స్ ఒక కార్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు రెగ్యులర్ గా వాయిస్ వచ్చిన తర్వాత కొంచెం ప్యాక్ ఆట మొదలయ్యింది. అంతకు ముందు చెస్ వాస్ ద ఫేవరెట్ గేమ్ అండి. చెస్ కూడా, ఇదేంటంటే చెస్ ఎక్కడ కనుక్కున్నారు అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇంత మునుపు మన షోలో ఎన్నో సార్లు అడిగాం. సో బట్ మై ఫేవరెట్ గేమ్ ఇస్ చెస్ ఎనీడే. సో లెట్స్ టేక్ అనదర్ కాల్.
0: హలో, విజయలకి స్వాగతం. హలో, కాల్ డ్రాప్ అయిపోయింది. కాల్ ఇస్ బ్యాక్ ఇట్ 877-265-5992. సో మళ్ళీ కాల్ చేయండి.
2: ఇంకొక పాట విందామా?
0: షూర్,
2: యా, లెట్స్ ప్లే ఏ సాంగ్.

0: హలో విరిజల్ కి స్వాగతం, యువర్ లైవ్ ఆన్ ఎయిర్.
1: నమస్కారం అండి, సతీష్ గారు, శ్రీదేవి గారు, మీరు అడిగిన ప్రశ్నకి మీ సమాధానం నాకు తెలియదు, కానీ వైకుంఠ పాండి అంటారు కనుక దాన్ని నిచ్చెనలు వైకుంఠానికి స్నేక్స్ పాతాళానికి ఇండికేట్ సూచిస్తాయేమో నేను
0: అనుకుంటున్నాను.
2: అంటే ఒక విధంగా కరెక్ట్ అని చెప్పొచ్చు, బట్ మేము చూసే ఆన్సర్ ఏంటంటే ఏమంటారు, లాడర్స్ ఇస్ అంటే గుడ్ కర్మ అండ్ విచ్ ఈస్ లైక్ ఫెయిత్, హ్యుమానిటీ, జనరాసిటీ, ఇవన్నీ ఉన్నాయి. అంటే అవన్నీ మనం పాటిస్తే మనం మోక్షానికి దగ్గరికి వెళ్తాము అన్నట్టుగా ఉంటుంది కదా. స్నేక్స్ ఈజ్ అబౌట్ మన పాపాలు, వాట్ ఎవర్ ద యునో whatever we
1: fall down.
2: Yeah, it's like an anger
1: because of our bad deeds
2: and japachu. So that is snakes
1: fall down.
2: So how it emantaru swallows us or gulps anedani chapachu ela mingestundi manalni mana anger manaki ela effect avutundi ani cheptaniki ఏమంటారు సతీష్ గారు?
1: ఇంకొకటి, పాజిటివ్ మైండ్ ఉంటే అనిచండి, అక్కడ నెగటివ్ గా ఉంటే డౌన్ఫాల్.
0: కిందకి చూస్తే డౌన్ఫాల్ అండి, కిందకి చూడకపోతే పని అయిపోతుంది.
1: అదే కాదు, మనం పావునట్లు పంటకి కింద చూడడం లేదు, పైన చూడడం లేదు,
2: ఎక్కడ చూసినా కిందకే వెళ్తాం.
1: నా చిన్నప్పటి ఒక చిన్నప్పటి అనుభవం ఒకసారి షేర్ చేసుకుంటాను.
2: చెప్పండి.
1: నేను మా నాన్నగారు ఆడేవాళ్ళం, స్నేహితులు ఆడారు. నేను ఫస్ట్ ఒక ఆరు వేసాక ఒక నిచ్చెన వస్తుంది, అక్కడి నుంచి పైన నిచ్చెనకి వెళ్ళి ఆ పైన పెద్ద బాగుంటుంది, నాన్న పడి మళ్ళీ కిందకు వస్తాను. ఈ రోజు కూడా నేను నా ఆట అంటే ఉంది,
0: 94-96 దగ్గర ఒకటి ఉంటుంది
1: అక్కడ దాకా. అంటే 4-5 అటెంప్ట్స్ లో వెళ్ళిపోతానండి ఈ నిచ్చిన
2: వెళ్తాను.
1: అటు నుంచి వెళ్ళిపోయి ఆ 97 దగ్గర 95 దగ్గర అంత పెద్ద పావు నుంచి మళ్ళీ కింద పడి వెనక్కి వచ్చేసి నాకు ఎప్పుడు లాస్ట్ వెయిట్ లేదు అలా తగ్గి ఉంది.
0: అదృష్టం ఎప్పుడు కలిసి వచ్చింది అంటారు,
1: కలిసి వస్తే పైదాకా మళ్ళీ మా కింద వచ్చినంతసేపు పట్టదు మళ్ళీ కింద పడిపోవడానికి.
0: సో చిన్నప్పుడు ఈ ఎలక్ట్రానిక్ డివైసులు లేని రోజుల్లోని ఆట ఆడేవాళ్ళం అండి చాలా చిన్నప్పుడు. ఇప్పుడు బోర్డ్ గేమ్స్ అంటే అంతా ఎలక్ట్రానిక్స్, ఎవరి డివైసుల మీద వాళ్ళు ఆడేసుకుంటున్నారు. ఆ రోజులు వచ్చేసాయి, అందరూ కలిసి కూర్చుని ఆడే రోజులు పోయాయి. సో కానీ కాలం మారింది, అంతకంటే ఏం చెప్తాం. సో కరెక్ట్ ఆన్సర్ అండి యశోధర్ గారు, చాలా సంతోషం వింటున్నందుకు, కాల్ చేసినందుకు చాలా సంతోషం. వింటూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి.
2: థ్యాంక్ యూ యశోధర గారు. సో సతీష్ గారు, లెట్స్ టేక్ అనదర్ కాల్. హలో, మీరు చెల్లికి స్వాగతం. హలో,
3: మాట్లాడుతున్నారు. దానికి ఇంకొక పేరు ఉంది, పరమపద సోపాన పదం.
2: పరమపట్ట సోపాన పదం, కరెక్ట్, సంథింగ్ ఏదో అట్లా.
3: సడన్ జాబ్ వచ్చింది, అది కూడా చెప్తాను, మళ్ళీ ఫోన్ చేశాను.
2: థ్యాంక్ యూ. అవునండి, అది ఇంకొక పేరు కూడా ఉంది, కరెక్ట్. అసలు నేను ఆ క్వశ్చన్ స్నేక్స్ అండ్ లాడర్స్ కి వేరే పేర్లు చెప్పండి అని అడగాల్సింది ఇవ్వకుండా ముందే కదా.
3: అది చెప్తే బాగుండేది కదా, ట్రైజ్ వచ్చేది.
2: అవును, మీకు ఎప్పుడు ప్రైజ్ వస్తుంది, మీరు ఎప్పుడు ఆన్సర్ చేస్తారు అన్ని క్వశ్చన్. సో థ్యాంక్ యూ అమ్మ. సో మరి కమర్షియల్ బ్రేక్ తీసుకునే టైం అయింది సతీష్ గారు, కానీ ఒక క్వశ్చన్ అడిగేద్దామా?
0: ష్యూర్, తప్పకుండా అడగండి.
2: సో ఇప్పుడు మనము స్నేక్స్ అండ్ లాడర్స్ అనగానే అది స్నేక్స్ అండ్ లాడర్స్ ఆడేటప్పుడు ఒక డైస్ తోని ఆడతాం కదా, ఒక డైస్ వేస్తే ఆ నెంబర్లు పడితే దాన్ని బట్టి ఆడతాం. అసలు ఈ డైస్ కి ఇట్స్ ఏన్షియంట్ గేమ్ ఆఫ్ డైస్ అని, అసలు దాని అది ఇంకొక దగ్గర ఎక్కడో మొదలైంది. సో ఎపిక్స్ అండ్ ఇండియన్ హిస్టరీ ఆఫ్ గేమ్స్ గురించి మాట్లాడాలంటే ఒక పర్టిక్యులర్ డైస్ గేమ్ గురించి మాట్లాడుకోవాలి. సో నేను దేని గురించి మాట్లాడుతున్నాను?
0: ఓకే, సో అదండి ప్రశ్న, ఇంకా మర్చిపోకండి. విల్ టేక్ ఎ స్మాల్ కమర్షియల్ బ్రేక్ అండ్ బీ రైట్ బ్యాక్. కాల్ చేయాల్సిన నంబర్లు 877-265-5992. లెట్స్ టేక్ ఎ స్మాల్ కమర్షియల్ బ్రేక్ అండ్ బీ రైట్ బ్యాక్.
4: Are you a real estate investor? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasari. I help clients to build wealth leveraging tax strategies. Call me to help you.
5: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: Time is running out. Don't miss her chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training. Real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: ఫ్యామిలీతో కలిసి బయటికి డిన్నర్ కి వెళ్తే మనకి కావాల్సిందేంటి? చక్కని అంబియన్స్, లాట్స్ ఆఫ్ వెరైటీస్, ఫ్రెష్ గా చేసిన టేస్టీ ఫుడ్ అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. ఇదే మంత్రాన్ని ఫాలో అవుతున్న రెస్టారెంట్ మంత్రా ఇండియా. 288 Castor Street in downtown Mountain View. 70 plus mouth-watering dishes, clear-oven kebabs, elaborate brunch, happy hour specials, dinner buffet, full-service bar, catering services and lot more. Speciality chefs serving special dishes every single day. For more details, visit mantraindiausa.com. Mantra India. Mantra India.
4: Bay Area. Get ready for Swadesh, Indian Independence Day celebrations on August 15th in San Jose. Witness historic multinational free parade in the streets of downtown San Jose, celebrating 80 years of India and 250 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar de Chavez Park, San Jose, with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities and more. Brought to you by AIA and Bolly 92.3 FM. For details, booths and sponsorships, visit aiaevents.org. Grand sponsor, Sanjeev Gupta CPA. Platinum sponsor, Realtor Lavanya Duvi. Travel partner, Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors, Apex Consulting Services, Kavya Foods and My Pursue.
5: Buying a home is the biggest investment of your life. It's the stepping stone to generational wealth. But you can't build a legacy if you buy the wrong house. That's why you need Nagarajanayya, the real estate and mortgage genie. He gives you access to off-market deals and structures your loan to win.
6: I'm Nagarajanayya. Whether you're on H-1B visa or a first-time buyer, I turn you into a power buyer so we close in 14 days. And I stand behind my work. Love your home or sell it for free. Guaranteed.
5: Don't just buy a home. Plan your future. Call Nagarajanayya at 408-805-4653. That's 408-805-4653. Or download his free real estate guide at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
7: Dear Shirdi Sai Baba devotees, Sri Datta Sai Temple in San Ramon joyfully invites you to our sacred Guru Purnima celebrations on Tuesday, July 28th, 2026. Experience the spiritual power of Baba Satcharitra Parayanam. Immerse yourself in the sacred Baba Homam and offer heartfelt prayers during the auspicious Abhishekam. Participate in the divine Sai Satyanarayan Vratam, witness the vibrant and soulful Rath Yatra, and conclude with blissful aarti that fills the heart with peace and devotion. Mark your calendars, bring your loved ones and be part of this blessed occasion at Sri Datta Sai Temple, San Ramon, and get divine blessings of Baba.
4: For further details, please visit sridattasaimandir.org or call 925-232-1368.
8: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి అండ్ సతీష్తో. మరి మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 877-265-5992. సుమా కనకాల గారు వచ్చేస్తున్నారు ఈ సండే డబ్లిన్ సీనియర్ సెంటర్లో. షీఈస్ బ్రింగింగ్ ఎ గేమ్ షో. బేరియా తెలుగు అసోసియేషన్ ఈజ్ ఆర్గనైజింగ్ ఎ గేమ్ షో విత్ సుమా కనకాల ఆన్ 26th, which is coming Sunday in Dublin, and there are only very few tickets are left. If you are interested, go to bata.org or call 510-421-3535 and avail last few tickets. So let's take a call. Hello, Virjaliki Swagatam. Hello.
9: Hello, I'm going to go to the show. I'm going to go to the show.
2: గురురాజు ఎన్ని మేము చెప్తాను పాచికలు గవ్వలు అన్ని చెప్తాను మీకు వినండి.
8: తప్పకుండా
2: గవ్వలు అంటే నమస్కారం అండి.
8: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను గురురాజు అండి, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ మా అమ్మాయి ఉంది సార్, రోజు కలుస్తుంటారు అమ్మ నాన్న గారు. అదండి, అక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఎఫ్ఎం లో ఫోన్ చేసి మాట్లాడేవాడిని, అక్కడ పాటలు అడిగేవాడిని. పెద్ద పెద్ద వాళ్ళందరూ బాగా పరిచయం అండి. సీతాదేవి గారని అక్కడ హైదరాబాద్ దీంట్లో ఉంది, చాలా ఫేమస్. ఓకే, అయిపోయిందండి. ఇది మీరు అడిగారు కదా పాచికలు అంటారండి, పాచికలు లేకపోతే గవ్వలు
9: అంటారు.
2: గవ్వలు
9: వచ్చి సార్తలు,
2: ఇంకోటేమో ఉన్నప్పుడు చింతపిక్కలు ఉండేవి కదా, చింతపిక్కలు తెలుసు కదమ్మా? అవి చింతపిక్క చింతపండు, ఇవి విత్తనాలు తీసి ఒక పక్కన ఒక పక్కనంతా బాగా రాసి రుద్దేస్తే తెల్లగా అయిపోతుంది.
8: అవును,
2: అవి వేసుకుని ఆడేవాళ్ళం అప్పట్లో. ఐ థింక్ ఇది పాచికల్లు కరెక్ట్ వామన గుంతులు కరెక్ట్ అనమాట. పాచికల్ పాచికల్లు అంటారు కరెక్టేనమ్మా?
8: కరెక్టా కాదా సతీష్ గారు ఏం చెప్తాం?
10: సో పచ్చిసి
2: ఇంకా చాలా
10: పచ్చిసి పాచికలు, పచ్చిసి
2: పాచికలు మహాభారతంలో శకుని
10: గారు
2: చాలా ఉన్నాయి. ఇంకా పర్యాయ పదాలు చాలా ఉన్నాయి.
10: అవునండి అవునండి,
2: గూగుల్లో వెళ్తే దొరుకుతాయి. మంచి మంచి పాటలు వేస్తుంటారని చెప్పారు గురువు గారు మాకు. పాత పాటలు ఏమైనా వేస్తుంటారండి? పాత పాటలు వేస్తుంటారు ఘంటసాల గారు? మేము ఘంటసాల గారి పాటలకి అడిక్ట్ అయిపోయామండి.
8: వింటుండండి.
10: అదండి పచ్చి. ఇంకో కాల్ తీసుకుందాం.
8: హలో విరిజల్లకి స్వాగతం.
11: హలో అండి, మీరు అడిగిన ఎపిక్ రిఫరెన్స్ జూదము మహాభారతం, నలుడు కూడా అదే దీనికి.
8: ఎస్, మహాభారతం పాచికలు పచ్చిసి
11: పాచికలు జూదము పాచికలు
8: జూదం. అవునండి కరెక్ట్. సో మహాభారతం అంటే ఆ మహాభారత యుద్ధం జరగటానికి రీజనే ఈ పాచికలు అంతే కదా సతీష్ గారు?
11: మహాభారతం మొదల్లో ఉండే నవగమయంతుల కథలో కూడా నలుడికి కూడా ఉంది ఈ అభిలాష ఆర్ ఇష్టం వాటెవర్, జూదం మీద అభిలాష.
10: జూదం, జూదం ఎవరికి ఇష్టం ఉండదండి, ఏదో తప్పదు కాబట్టి అందరం దాని నుంచి తప్పించి తిరుగుతున్నాం, కానీ ఛాన్స్ దొరికితే అందరూ అక్కడే ఉంటారు. సో
11: వాళ్ళకి అప్పుడు లాస్ వేగాస్ లేదేమో, అందుకని వాళ్ళు ఇళ్లలో ఆడి పనిచేసుకుంటారు.
10: మనమంటే ఇప్పుడు కష్టపడి లాస్ వేగాస్కి వెళ్ళాలండి, వాళ్ళైతే అప్పుడు హాయిగా ఇంట్లోనే ఆడుకునేవారు. చాలా కన్వీనియంట్ రాజులు మహారాజులు అయితే క్వశ్చన్ లేదు.
8: సో అదండి, సో ఈ పచ్చిసి గేమ్ సతీష్ గారు, సో మొఘల్ ఎంపైర్ ఆయనకి కూడా ఎంత ఇష్టం అంటే, మొఘల్ అక్బర్ ఎంపైర్ ఏం చేశారు, అక్బర్ తన ఫతేపూర్ సిక్రీ ప్లేస్ లో కోర్ట్ యార్డ్ లో సో దే హ్యావ్ ద జైంట్ సైజ్డ్ పచ్చిసి బోర్డ్ సెట్ చేశారంట. సో ఆ బోర్డ్ స్క్వేర్ మీద లివింగ్ కోర్ట్ అటెండీస్ పెట్టి ఆడేవాళ్ళంట
10: గేమ్.
8: సో ఈ గేమ్ తర్వాత అంటే కొంచెం మోడిఫై చేసుకుని ఇప్పుడు లూడో అని ఆడుతున్నారు గేమ్ ని. అంతే అండి, అవును ఒకటే ఫ్యామిలీ అనుకోవచ్చు. సో అప్పుడు మహాభారతం నుంచి ఇప్పటి వరకు అది కొంచెం మోడిఫికేషన్స్ అయినాయి కానీ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ కింద, బట్ అన్ని ఒక ఫ్యామిలీకి చెందిన. అంతే కరెక్ట్. సో థ్యాంక్ యూ యశోద్ర గారు.
11: థ్యాంక్స్ అండి.
8: థ్యాంక్ యూ. సో సతీష్ గారు, సో మనం బోర్డ్ గేమ్స్ నుంచి ఇంకొంచెం ట్రాన్సిషన్ తీసుకుని వేరే దగ్గరికి వెళ్ళిపోదామా?
10: తప్పకుండా.
8: ఓకే. సో హాట్ సీట్, ఫోర్ ఆప్షన్స్, లైఫ్ లైన్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ, ఈ ఫార్మాట్ తీసుకొచ్చారు గేమ్ షోలో. సో ఈ గేమ్, ఏ గేమ్ గురించి మాట్లాడుతున్నా నేను అంటే నేమ్ నేమ్ చెప్పండి.
10: ఓకే, సో అదండి అదండి ప్రశ్న. కాల్ చేసిన నంబర్ 877-265-5992. శ్రీదేవి గారు ఒక పాట వినొద్దామా? ఓకే, లెట్స్ ప్లే.

0: యాక్టివ్ జనరల్ మీరు వింటున్నారు అష్టాచమర్చిదేవిని సతీష్తో. నేను సాంగ్ బ్రేక్ వెళ్లే ముందు ఒక క్వశ్చన్ అడిగాను, హాట్ సీట్, ఫోర్ ఆప్షన్స్, లైఫ్ లైన్ అండ్ క్రౌడ్స్ ఆఫ్ మనీ అనగానే మీకు గుర్తొచ్చే ఆట ఏమిటి, దాని పేరేమిటి, అది ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చింది? సో ఇది చెప్పడానికి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 877-265-5992. మరొకసారి 877-265-5992. హాట్ సీట్, ఫోర్ ఆప్షన్స్, లైఫ్ లైన్ అనగానే మీకు ఏ ఆట గుర్తొస్తుంది? సో అదండి క్వశ్చన్. సో సతీష్ గారు, మళ్ళీ మనం చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకోవాలి. విల్ బి రైట్ బ్యాక్.
1: Bay Area, get ready for Swadesh, Indian Independence Day celebrations on August 15th in San Jose. Witness historic multinational free parade in the streets of downtown San Jose, celebrating 80 years of India and 250 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar de Chavez Park, San Jose, with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities and more. Brought to you by AI and Bolly 92.3 FM. For details, booths and sponsorships, visit AIAevents.org. Grand sponsor Sanjeev Gupta CPA. Platinum sponsor Realtor Lavanya Duvi. Travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors Apex Consulting Services, Kavya Foods and My Pursue.
2: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్ డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
3: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళెవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
4: కావ్య ఫుడ్స్, స్నాక్స్ అండ్ స్వీట్స్, బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
5: The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry ready training designed for success. Don't just learn, lead. Enroll now. For details visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
6: TNC apply.
7: Nagaraj Annaya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the Mortgage Genie solve that?
8: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
7: That is a game changer. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 193-8293.
0: వెల్కమ్ బ్యాక్ టు విదిశల్లు. మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి అండ్ సతీష్తో. మా సతీష్ గారికి ఛాన్స్ ఇస్తే ఆయన చెప్పట్లేదు, అందుకని నేను చెప్పేస్తాను. మళ్ళీ ఛాన్స్ ఇవ్వలేదు అంటారని. హలో, విరిజల్లకి స్వాగతం. హలో
9: అండి. అకౌంట్ బనేగా కరోడ్పతి గుర్తొస్తుందండి నాకు.
0: అవునా? అకౌంట్ బనేగా కరోడ్పతి. సో తెలుగులో ఏమొచ్చేది?
9: ఎర్లీ
0: 90s లో అనుకుంటా, లేట్ 90s లో ఎప్పుడు స్టార్ట్ అయింది ఆ షో. సో అక్కడి నుంచి దెన్ కౌన్ బనేగా కరోడ్పతి వచ్చింది. అక్కడి నుంచి ఎవరు మీలో కోటీశ్వరులు? ఓకే
9: సో జాగ్రత్త పెట్టామండి మేము
0: ఎవరు మీలో కోటీశ్వరులు వచ్చింది.
6: ఓ ఎవరు మీలో కోటీశ్వరులా? ఓకే సో అదండి, చూస్తే గనక ఈ షో యునైటెడ్ కింగ్డమ్ లో మొదలైందండి, యూకేలో ముందు స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ షో దగ్గర దగ్గర 160 కంట్రీల్లో ఉందండి. ఇట్స్ వన్ ఆఫ్ ద ఐ వుడ్ సే ద లార్జెస్ట్ షో ఎవర్. అంటే సేమ్ ఫార్మాట్ అక్రాస్ 160 డిఫరెంట్ కంట్రీస్లోని మాడిఫై చేసి ప్లే చేశారు. సో దాట్స్ ఎ హ్యూజ్ వన్. యా యా, సో దట్ వాజ్ ఎ హ్యూజ్ హిట్ ప్రతి దేశంలోని.
0: మీరు చూసారా అండి, తెలుగులో చూసారా మీరు? అంటే ఆఫ్ కోర్స్ హిందీలో అంటే మనకి
9: తెలుగులో చూసాను, హిందీలో కూడా చూసాను. మనం ఏమో ఆఫర్ లేకపోతే ఆ సీట్ దగ్గర లేం కనుక మనకేమో ఆన్సర్లు ముందే తట్టేస్తుంటే అయ్యో ఇది ఇది చెప్పు చెప్పు ప్లీజ్ ప్లీజ్ అయ్యో అయ్యో అని నేను అనుకుంటూ ఉండేదాన్ని. కానీ హాట్ సీట్ లో వెళ్ళాక మతిపోతుంది ఎవరికైనా కానీ అక్కడ
0: అంతే అంతే.
9: నేను చాలా ఇదిగా ఫాలో అయ్యేదాన్ని, నాకు ఇష్టం చాలా.
0: గేమ్ షో సిస్టమ్
9: యాక్చువల్లీ దాని మీద పారడీ కపిల్ శర్మ చేయడం కూడా ఒక రీల్ చూశాను. అమితాబ్ బచ్చన్ ఇంటిగా వీళ్ళు గెస్టులుగా వస్తే మీరు ఏ కాఫీ తాగుతారు అని హిందీలో ఎట్లా ఆప్షన్స్ ఇస్తారు. సో పైన దీస్ ఆప్షన్స్ విచ్ వన్ యూ వాంట్ టు బి యు వాంట్ టు యూజ్ లైఫ్ లైన్ అండ్ బాండ్ ఇది.
6: ఓకే ఓకే,
0: అవును అవును అవును, పారడైస్ బాగా వచ్చాయి చాలా.
6: యా యా కరెక్ట్ ఆన్సర్ అండి, థాంక్స్ ఫర్ కాలింగ్ అండి యశోదర్ గారు, వింటున్నాను. సో అదండి శ్రీదేవి గారు ఇంకో ప్రశ్న అడుదాం. సో ప్యూర్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ పేషెన్స్ ఇంకా 64 లెటస్ డబ్బాలు వరల్డ్ క్లాస్ గ్రాండ్ మాస్టర్స్ అందరూ కంపీట్ చేస్తూ ఉంటారు. ఇది 6th century గుప్త రాజుల కాలంలో యుద్ధాలకు కూడా వాడేవారు. ఏంటంటే ఎలాగ యుద్ధానికి ఎలా వెళ్ళాలి అన్నది ఈ ఈ ఆటని చూసి నిర్ణయించేవారు. సో ఇంకా ఈ ఆట భారతదేశం నుంచి కూడా వచ్చింది. సో ప్రశ్న ఏంటి, ఇదంతా చెప్పాను ఇంతకీ ప్రశ్న ఏంటి?
0: అదే ప్రశ్న, ఏమిటి ఆట, ఈ ఆట పేరు ఏమిటి?
6: ఓకే
0: అది. సో సిక్స్త్ సెంచురీలో గుప్త ఎంపైర్లో కూడా దీన్ని అక్కడి నుంచి మేబీ అక్కడి నుంచి వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. సో యుద్ధానికి కూడా వాడతారని అన్నారు, ప్యూర్ మెంటల్ స్ట్రెంగ్త్ అన్నారు, చాలా పేషెన్స్ ఉండాలన్నారు, 64 డబ్బాలు ఉంటాయన్నారు, ఇన్ని క్లూస్ ఇచ్చారు. ఈ ఆట ఏమి ఆట మీరు చెప్పండి, కాల్ చేయండి 877-265-5992. ఏ గేమ్ గురించి మాట్లాడుతున్నాము? సో మీకు ఈ పాటికి తెలిసిపోయే ఉంటుంది, మేము ఇన్ని క్లూస్ ఇచ్చాం కాబట్టి 877-265-5992. సో ఈ ఆటలన్నిటిలో సింగిల్ అంటే ఒకే ఒక లేడీ చాలా గేమ్ షోస్ చేసి ఒక 1300 ఎపిసోడ్లు చేసి గిన్నీస్ బుక్లో ఎక్కేసి యునో షీఈస్ ద హౌ డు ఐ సే ఏ సినీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా కూడా తనే ఉంటుంది. మేబీ నేను అనుకోవడం తన డేట్స్ ముందు చూసుకుని ప్రీ రిలీజ్లు పెట్టుకుంటారేమో. సో ఓన్ అండ్ ఓన్లీ సుమా గారు అండి, షీఈస్ కమింగ్ టు బే ఏరియా టు ప్లే గేమ్ షో విత్ అస్ ఆన్ సండే 26th. సో బాటా డాట్ ఆర్కి వెళ్ళండి, టికెట్స్ ఏమైనా మిగిలి ఉంటే కనుక కొనేసుకోండి, బికాజ్ ఇట్ ఈస్ అ సోల్డ్ అవుట్ షో. సో ట్రై అండ్ యూనో ఇంటరాక్ట్ విత్ సుమా అండ్ యూ కెన్ ప్లే ఏ గేమ్ షో విత్ హర్. లెట్స్ టేక్ ఏ కాల్. హలో విరిజల్లకి స్వాగతం. హలో రేడియో హలో, హూ ఇస్ దిస్?
10: గీతా అండి.
0: గీతా చెప్పండి.
10: హలో,
0: చెస్ అంటే మీకు ఇష్టమా?
10: ఆడతాను.
0: ఓకే ఓకే సతీష్ గారు ఏం చెప్తాం, ఆన్సర్ కరెక్టా తప్ప?
6: సో చెస్ కరెక్ట్ ఆన్సర్ అనండి. కాకపోతే చెస్ కి మొదటి పేరు ఏంటి? చెస్ అనేది ఇంగ్లీష్ వర్డ్. సో ప్రశ్న ఏమనేవారు? చదరంగం తెలుగు పదం. ఓకే, అది ఒక కొంచెం వరకు వచ్చాం. సంస్కృతంలో ఏమంటారు, వారు ముందు చెస్ కనుక్కున్నప్పుడు దాన్ని ఏమనేవారు?
0: సేమ్ సిమిలర్ సౌండింగ్ నేను క్లూ ఇస్తున్నా మీకు. కరెక్ట్
6: చెప్పేస్తానులేండి, చెప్పేస్తాను ఆన్సర్. చతురంగా అంటారు. చతురంగా ఎందుకు అంటారు అంటే దాంట్లోని ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. వన్ ఇస్ ఇదేంటి బట్టలు అంటాం కదా, ఇంకోటి ఇదేంటి నైట్స్ ఉంటారు, ఎలిఫెంట్స్ ఉంటాయి, ఆ తర్వాత రూక్స్ ఉంటారు. సో దోస్ ఆర్ ద ఫోర్ కేటగిరీస్ ఆఫ్ లెటర్స్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ రైట్. ఎలిఫెంట్స్ లెటర్స్ బిషప్ బిషప్ రూక్స్ నైట్స్ పాన్స్ లెటర్స్ గో విత్ దాట్ రైట్. పాన్స్ ఉన్నాయి, నైట్స్ ఉన్నారు, బిషప్స్ ఉన్నారు, ఆర్ సో ఎలిఫెంట్స్ అండ్ రూక్స్. సో ఫోర్ ఆఫ్ దెమ్ ఇఫ్ యు లుక్ అట్ ఇట్. రాజు మంత్రిని వదిలేస్తే కాకుండా నలుగురు ఉన్నారు కదా, అవునా? రాజు సో ఎందుకంటే రాజు మంత్రి ఎప్పుడు యుద్ధానికి వెళ్లరు, వాళ్ళ పని ఏంటంటే స్ట్రాటజైజింగ్. సో వాళ్ళ చేతుల్లో ఉన్నవి వీళ్ళ నలుగురు. సో దాన్ని అందరు చతురంగా అనేవారు. అక్కడి నుంచి చదరంగా సో అది కదా, అక్కడి నుంచి చదరంగం చేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు కొన్ని యుద్ధాలు కూడా, ఇంత మునుపు యుద్ధాలు కూడా అలాగే జరిగేవి. మహాభారతంలో మీకు చూస్తే కనుక అభిమన్యుణ్ణి ఏంటి పద్మని దే డిపార్టెడ్ ఫ్రమ్ ద రెగ్యులర్ స్టైల్. మామూలుగా యుద్ధం చేసేటప్పుడు ఇలాగే చేస్తారు, అలాగే చేస్తారు. బట్ దాట్ ఈస్ ద రీజన్ హీ డజంట్ నో హౌ టు గెట్ అవుట్ బికాస్ హీ నోస్ హౌ టు ప్లే చెస్ సో హీ కెన్ గెట్ అవుట్. బట్ పద్మవ్యూహం వాజ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎ డిఫరెంట్ స్ట్రాటజీ యూజ్ చేశారు కాబట్టి హీ డిడ్ంట్ నో హౌ టు గెట్ అవుట్. దాట్స్ ద రీజన్ వై అభిమన్యు వాజ్ స్టక్ ఇన్ దేర్. సో అదండి కథ.
0: థ్యాంక్ యూ గీతా గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
6: ఉందండి పచ్చీసా ఉండేది అప్పుడు, పచ్చీసా ఉండేది ఆ టైంలో, చెస్ కూడా ఉండేది. సో పచ్చీసా ఉండేది ఆ తర్వాత వచ్చింది. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. నాకు తెలిసినంత వరకు చదరంగం ఉంది. గుడ్ క్వశ్చన్, నేను వెళ్ళి చెక్ చేస్తాను మళ్ళా.
0: సో ఐ థింక్ చదరంగం అంటే యుద్ధం టైంలో స్ట్రాటజీ ఈజ్ చదరంగమే ఎక్కువ ఉండేది అని తెలుసు. సో కన్ఫర్మ్ అండి గీతా గారు, గుడ్ క్వశ్చన్.
6: థ్యాంక్ యూ.
0: సో సతీష్ గారు, సూపర్ హిస్టరీ లెసన్ ఈరోజు మనకి. సో వార్ బ్యాటిల్ స్ట్రాటజీని పక్కన పెట్టి కొంచెం రియల్ ఎస్టేట్ వైపు వెళ్దాం, ఓకేనా?
6: ఈ రోజుకి
10: ఇంకా పెడుతున్నావు రా బాలు, ఇంకెప్పుడు పోతావు రా ఊళ్ళో కొన్ని అక్క.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్కలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

ఏంటి ఎక్స్ట్రా యాత్న ఏమైంది నీకు?

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: We are laying a jump.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Ready, ready, wow, wow, wow, wow.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఇంకేంటి
4: మాటలబడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
3: ఓ కంసామిద.
4: కంసామిదానా అంటే
3: కొరియన్ లో థాంక్స్ అని అర్థం.
4: కంసామిదా.

0: నాకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఆవురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్. జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్ zoho.com/one today to learn more. Zoho One.
3: Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.
1: You're listening to KSJO HD2 San Jose.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా, మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
7: ప్రైవసీ ఎవరికి కావాలండి?
8: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
9: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఏంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: అడి

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం అర్థం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగ్
0: మీనింగా క్యాచీగా ఉండాలి. క్యాచీగా
1: అయితే ఓకే. ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.
0: కేవ్ కేకా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints. A realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Raju, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
10: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
9: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: నై
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఆహోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఉయ్యాలైనా జంపా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: We give also an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as a boss of the town.
10: Congratulations, Ricky.
11: Thank you.
10: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై జోహో వన్.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: రోజు నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho